0: పశ్చిమినకు జాగాతా జాగాతా కతర్ నై అలా పంగడి నై మలా పశ్చిమినకు
1: పశ్చిమినకు
0: పశ్చిమినకు.